అస్మద్గురుభ్యో నమః అస్మత్పరం గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః ఓం దేయాచదా సవృతిమండల మధ్యవర్తీ